శంబికపూర్ పద్మిని ఎంత సినిమా అవుతా? సింగాపూర్. సంగీత్ శంకర్ జగేసన్. హాయ్ గుణగారి, చిత్రపడతా. నిర్మాత ఈగల్ ఫిల్మ్స్, ఎఫ్సి మెహరాన్సా. హట్ జావో దివానే ఆయే మస్తి లేకర్ ఈ గాణ పణ బరాపికి లోపరి ధరలు అవుతా.

శంబికపూర్ పద్మిని ఎంత సినిమా అవుతా? సింగాపూర్. సంగీత్ శంకర్ జగసన్. హాయ్ గుణగారి, చిత్రపడతా. నిర్మాత ఈగల్ ఫిల్మ్స్ ఎఫ్సి మెహరాన్సా. హట్ జావో దివానే ఆయ మస్తి లేకర్ హే గాణపణ బరాపికి లోకప్రియ ధరలు అవుతా.